0: శ్రీరామలీలా భగవానికి,
1: శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకేయ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సతయూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి.

రాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయైః సార్వభౌమః సార్వాయుషాంతారామరార్ధాత్ పృథివ్యై